0: Continuous music. Music. RM3.
1: Toli Ragalu. నమస్కారం శ్రోతలారా, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మీకు ఇష్టమైన తెలుగు సినీ సంగీత కార్యక్రమం తొలి రాగాలులో నేను మీ వర్ష మీతో ఉన్నాను. ఈరోజు కూడా సంగీతం, సినీ విశేషాలు, ఆసక్తికరమైన కథనాలు, చిన్న చిన్న వినోదాలతో మీ ముందుకు వచ్చాము. మరి ఆలస్యమెందుకు? ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

ఈరోజు ఆలోచన జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశం మనం చేసే చిన్న మంచి పనులు కూడా ఒకసారి జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు చిరునవ్వుతో రోజును ప్రారంభించండి

మిత్రులారా, తెలుగు వదవదే భాగానికి స్వాగతం. నేటి తెలుగు పదం ఆత్మవిశ్వాసం, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అర్థం, మనపై మనకు ఉండే నమ్మకం. ఆత్మవిశ్వాసమే విజయానికి మొదటి మెట్టు.

తెలుగు చిత్రసీమలో ఎన్నో చిత్రాలు సంగీతం వల్ల చిరస్థాయిగా నిలిచిపోయాయి. మంచి కథతో పాటు మంచి సంగీతం ప్రేక్షకుల హృదయాల్లో సినిమాను ఎన్నో సంవత్సరాలు నిలబెడుతుంది.

మనకు ఇష్టమైన నటులు తెరపై కనిపించే ముందు ఎన్నో గంటల పాటు సాధన చేస్తారు. ఒక చిన్న సన్నివేశం కోసం కూడా వారు ఎంతో కష్టపడతారు. అదే వారి విజయ రహస్యం.

శ్రోతలారా, మీకు తెలుసా, భారతీయ సినిమాలో పాటలు కేవలం వినోదం మాత్రమే కాదు, పాత్రల భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరవేసే ముఖ్యమైన సాధనం కూడా.

ఒక మంచి పాటలో సాహిత్యం స్వరం గానం వాజల సమన్వయం కలిసి మాయ చేస్తాయి అందుకే కొన్ని పాటలు తరతరాలుగా వినిపిస్తూనే ఉంటాయి

మీకు అత్యంత ఇష్టమైన తెలుగు సినిమా పాట ఏది? మరి ఎందుకు? ఆ పాటతో మీకు ఏ జ్ఞాపకం గుర్తుకు వస్తుంది? ఆలోచించండి.

నవ్వులా మూటా ఇప్పుడు. స్నేహితుడు ఇలా అన్నారు, సినిమా ఎలా ఉంది? మరొకరు, చాలా బాగుంది కానీ ఇంత త్వరగా వచ్చేసిందో.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి ఖాళీ కాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు
2: ఓయ్ ఆగవయ్యా ముట్టుకున్నాను మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా
1: అక్కడ అడగండి
2: రామ్ గారు రామ్ గారు మీ ప్రపంచం ఆగిపోయిందా లేదంట మీరు వెళ్ళొచ్చు
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు

ప్రతిరోజూ ఒక మంచి పాట వినండి, మంచి పుస్తకం చదవండి, కుటుంబంతో కొంత సమయం గడపండి. అదే నిజమైన ఆనందం.

0: మిత్రులారా ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు. శుభదినం.
1: సినబాయ్, ఆ సిండు వాటర్ అందుకో.

0: కట్టదోసన ఇక్కడ ఎవడ బాధలు గాడేళ్ళు ఇరికరే రాసుకోండి మాడతెట్టి పాడండి.
1: ఆ పుచ్చిని మాట్లాడండి.